గాల్లో కొట్టవగుమో రంజని అమ్మ అద్దలో పళ్ళు వినిము అతావుట మాట కథాకలే సహిన దవసాక ట్రైకలాలు మాట కోలకాగా హై బెరయునాలు కవన్నే అద్దగాతానే నేను అని ఆటవా దిక్కు దిక్క కాదరి ఎకతుకరి గన్నలు ఎయాగే హస్బెండ్ ఆర్యదాస్ ఇగావట దుమిందు చందన నువన్ మునుబురోల తుందనే క్యాటి నోలు ఏ కట్టి ఒక్కమై ఫ్యామిలీకి ఒక్కమై తమ ఎకతు కరగాన్ని కెలకని సిందుటి కాక హన్ ఆదరి ఎకతు కరగాన్న థ్యాంక్ యూ గుడా కరదరలా కోలిక గతట హరద ఈ గావట హ్యాపీ యానివర్సరీ కెల కియనవ హుందే హబై మెసేజ్ గ కియాన్ని నతి ఉనామన తరహయనవలో ఇంగుడాన దినేష్ టేలర్స్ కింగ్ అనే ఆదరయనే ఈ మిగుల మెసేజ్ గా కేవలా ఈ మెసేజెస్ పిరిల తిబ్బ హటియట ఇచ్చర ప్రమాణయక్ హరి కేవగత గన పుదుమ ఇదేట సంతోసై ముకద ఇచ్చర గుడాక్ తిబ్బ సమావేన్న ఈ మెసేజ్ గా కేవన్న బెరునాట ఒగలకు మాదరింగ ఇగుత కరగన్న జాయ వేవా గుడ్ ఆఫ్టర్నూన్ సుదు హురు బుహుటి అక్క కటహడి హురు బుహుటై కేలో ఒగలు కోమద హరియట మనిన్నే గాల్ ఇమదువే లక్షాన్ అన్నే విన్న కొల్లగే అదు బర్త్డేకలు సారీ అది నేమే మై ఎక్కువ బిల్ తీను కమన్ బి లేట్ అండ్ విషెస్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఉత్తరన్న హరియన్నో నికొల్లో ఆదరి ఎగుతుకరిగాను హరద మినోగి బర్త్డే ఉమ్మాయిక పౌలు ఒక్క మాత్రకి ఎగుతుకరిగా రత్నపురే సతసి సెట్టుక తవ కొల్లో దహయా కావాత్ నేననే తవ కెల్లో దహయా కావాత్ ఒయాటలు గుడాక్ మాదరే ఒయావ అమతక వెన్ని మనాలు ఏమ కివే అపే మేనేజర్ మహత్య అభినందన్ నే ఓం కీలకేన మెడాక్ నే ఓ అమ్మట పూట్టక తేల వెనకిన ఎక్కువ కసాద మదిన్ననే హదాన్నే మంగి తింగి హదాగన్న ఏత్ గియా ఈ గావట కావద కోమారి రత్నపుర సతసి మగే మేనేజర్ మహత్యవాయి సతసి కొల్లు కెల్లో కోమాయి దిక్కు దిక్కు కాదరం ఎగుతు కరగాను చూరివాత్ మహాన్సి ఆక్న దాని నిపా కాట తారదు ఓకే అవి తమ లస్సన సింధుడి కాని అని హద్దని కూటుమ కలింగ్ ఫెమ్స్ అయ్యగన ఒకలాంటి మత కెళ్ళిన ఐఎస్ఓ ఎస్ఎల్ఎస్ తత్వ సహతిక దిక్కుమత్ తిబిలా హరద ఒయా కల్పన కరణో నంగ అయ్యా నీ మెచ్చర సాధారణ గానకట వెలద పెలట మీ ప్యాడ్కి ఎన్ని కేలా క్వాలిటీకేవా తడువా కతినేదై కేలా లంగెన్నెక్కిన అత్తక కథా కరాయి అరగిన అందల వలన్నుకో ఐఎస్ఓ ఎస్ఎల్ఎస్ తత్వ సహతిక నికాన్ లభున్నాయి కేలా ఎతకట తేరే మీకు అందగిన మార పహాసే హరిమ కంఫర్టబుల్ ఎవగేమి తమ లీక్ విన్నీ నే ఇటు ఎనిసా సమాజ ఇస్తారా ఓయా అపహాస తావేటి పత్ విన్నీ నే పేరెంట్స్ కాలిట అందానో ఓయా పుదూమా వేదనవాకు దినవ కాయికవాత్ మానసికవాత్ ఏదవస్టిక పాహుకరగాన్న ఇది నేని సాయకట సపోర్ట్ ఇవ్వ పార్ట్నర్ కి తమయ ఫేమ్ సాయకేలకి అని ఇది నేని సా నమ్మకేల నమ్మ బలలము ఓ నమ్మ ఫార్మసీకి కింగ్ గ్రాసరీ షాప్ ఎక్కింగ్ ఏమన్నా సూపర్ మార్కెట్ ఎక్కింగ్ ఉన్నా గన్నా